0: మాస్కేవట పోయ దవతి తోట పాల దున్నా పియమిం హామినే గెదర యాన తెక్కున్నా.
1: ప్రజ్ఞావే దొరగులు వివరకరణ ఆధ్యాత్మిక హండ
2: FM 90.2 ඔස්සේ ගාලු දිස්ත්‍රික්කයට සහ අන්තර්ජාලයෙන් සුදුල radio.lk අරහා මුළු ලොවටම
1: සුදුල පුවන් වෙතලු.